0: దుందరగడత కదా
1: గరిజం
0: పరిగడత
1: పరని
0: పరిగడత
1: తగదిరి మగగగ పబమ మన పబరి మగ పబర మనిద సనిరి దగరి మగ చిక్

0: வெல்கம் பேக் டு தி ஷோ ஃப்ரம் ரெயின்போவின் மனம் விரும்புத நிறமார் முனையம் 15 தயப்பாளர். வணக்கம். வணக்கம்.
1: எங்கள் நண்பருக்கு மாலை வணக்கம்.
0: மாலை வணக்கம் சொல்வது யார்? இங்கிருந்து சொல்லுங்க கலையரசர். அவ்வாறு யூ?
1: నేను
0: చాలా బాగున్నారు. మీరు ఏమి పాటు? అయ్యా సత్యమా తెలియదయ్యా, తమిళ పేసుకయ్యా.
1: ఎన్నీ
0: వడ్డా ఒక 10 కిలోమీటర్ ఇలా నలమా ఇంకా ఎన్న పాటు
1: వేణం?
0: విరుపాటు మెదువా తంది అడిచాని 6:55 మెదువా తంది అడిచాని. ఉంటున్న పాటు వదిలి కేలమా? అయిపోయి నండి సార్.